0: అపి యాజ్ఞాకరము. కరుణాభరితో దేవి స్వామిని, సకల యహబతానన్ వన పియానని ఉపవాసేంద యాజ్ఞావిన్ హా ధర్మ క్రియావన్ మగింద పాపే హా స్వార్థే బమివలిన్ మిదీమట ఒబ అపట మగ పెన్వన సేక. అపే అదమిటు బవాపి పిలిగానిము, అపే పౌ బర అపి ఉసులా గనిము. అపే దుర్వల కమగన అపసిత్ కలకిరణ విట ఒబగే దయాబర వరమిన్ అప దిరిగన్వ మెనవ ఉత్తానే ఆనందే కరాద అప గినగే మెనవ. మికిదే ఒబ శుద్ధాత్మనన్ సమగ ఎక్మ దివన వరి సిటి నావుద రజ కమ్ కరన్ నావుద ఒబగే పుత్రో అపగే స్వామి జేసుస్ క్రిస్తున్ మహన్సే ఉదేశామ అపట లబేవా.
1: ఆమేన్.
2: నిక్మయామ పుతేన్ ఉపుటాగత్ కొటసకి మోసెస్ తమ మామాండియావు మిదియన్హి పూజక తెనవన జిత్రోగే ఎలు బెటలు పట్టి రెకబలా గనిమిన్ సిటియేయ. ఓహు ఏ పట్టి పాలుకరే అహరహ దక్కాగిన గోస్ హొరేబ్ నాం దివ్యాన్ వహన్సిగి కందట పెమిని కల సమిధానన్ వహన్సిగి దూతయా పందురాక్ మెగిన్ నెగును గిని జాలావక్ ఆకారేన్ ఓహుట దృశ్యమాన విహ. ఓహు బెలూ విట పందుర గిన్నేన్ ఎవిలీ గియ నముత్ ఎయ నొదెవిన బవ దుటువేయ. మోసిస్ మే పుదుమేయకి మమ దెన్ ఈట లంగ్వి పందుర నొదెవెన్నే మంద కియా బలమి తమాటమ కియా గత్తేయ. ఓహు ఏ బలన పినిస ఈట లంగ్వన బవ సమిధానన్ వహన్సే దుటు విట దివ్యాన్ వహన్సే పందుర మెదిన్ మోసిస్ మోసిస్ కియా ఓహుట హండ గెసూ సేక ఓహుద మమ మెహియై కీవేయ. ఎవిట దివ్యాన్ వహన్సే కథా కొట మెతెనట లంగ్ నోవన్న నుంబే పాదవలిన్ వహన్ గలవా దమన్న నుంబ సిటిన స్థానియ శుద్ధ భూమియకై వదాల సేక. తవ దురటత్ ఉన్వహన్సే కథా కరమిన్ నుంబే పియాగే దివ్యాన్ వహన్సే మమయ. ఆబ్రహం గే దివ్యాన్ వహన్సేద్ ఈసక్ గే దివ్యాన్ వహన్సేద్ జాకొబ్ గే దివ్యాన్ వహన్సేద్ మమయై వదాల సేక. మోసెస్ దివ్యాన్ వహన్సే గే ముహున దిశ బలీమట బియ ఊ బెవిన్ తమ ముహున వసా గత్తేయ. సమిధానన్ వహన్సే ఓహుట కథా కొట మెసే వదాల సేక. మిసరే సిటిన మాగే సెనగగే దుఃఖిత తత్వయ మమ దుటువేమి. ఓన్గే విదాయకి అంట విరుద్ధవ నగిన మొరగసీమట మమ సవన్ దునిమి. ఓన్గే దుక్ వేదనా మమ హొందిన్ దానిమి. మిసర జాతీన్ గే అతిన్ ఓవున్ ముదా ఏ రటిన్ ఓన్వ పిటకరవా సారవత్ విశాల దేశేకట కిరేన్ హా మీ పెనియన్ ఇతిరణ దేశేకట ఎనం కానాని వరుణ్ గే హా హీతి వరుణ్ గేద్ అమోరి వరుణ్ గే హా పెరేసి వరుణ్ గేద్ హీవి వరుణ్ గే హా జెబేసి వరుణ్ గే దేశయట ఓన్ పమునువాలీమ సదా మమ బెస ఆవేమి. ఎవిట మోసెస్ దివ్యాన్ వహన్సేట కథా కొట ఎసేనాం మా ఇస్రాయెల్ సెనగ వితగోస్ నుబలాగే పియవరుణ్గే దివ్యాన్ వహన్సే మా నుబలావిత ఎవూసే కై కీవిట ఔన్ద ఉన్ వహన్సేగే నమ కుమక్దై మాగేన్ అసన కల మమ ఔంట కుమక్ కీవేమింద ఎసీయ. ఔన్ వహన్సే మోసిష్ట పిలుతురు దేమిన్ మమ వనాహి స్వయంభూ తెనన్ వహన్సే వెమి. స్వయంభూ తెనన్ వహన్సే ఒబ విత మా ఎవూసే కై నుబే ఇస్రాయెల్ జనయాట కివ యుతుయై వదాల సేక. తవ దురటత్ ఔన్ వహన్సే మోసెష్ట కథా కరమిన్ మెసే వదాల సేక. ఆబ్రహం గే దివ్యాన్ వహన్సేద్ ఈషాక్ గే దివ్యాన్ వహన్సేద్ జాకొబ్ గే దివ్యాన్ వహన్సేద్ వన నుబలాగే పియవరుణ్ గే దేవి సమిధానన్ వహన్సే ఒబ విత మా ఎవు సేకై కివ యుతుయ. సదహటమ మే మాగే నామయవే మతు సియలు పరంపరావో మే నామయేన్ మట ఆమంత్రణే కరాయి. దేవ వచనే నామ్యసేయ.
1: దివ్యాన్ వహన్సేట స్తోత్ర వేవా. ඔබගේ පිළිතුර සමිතානෝ අනුකම්පාවෙන් හා දයාවෙන් පරිපූර්ණ.